ఆడటం. చెట్టి మదల చౌటి పొట్టిచి, చెట్టి మదల చౌటి పొట్టిచి, చెట్టి మదల చౌటి పొట్టిచి.